0: ఆయనను మన యొక్క పాపాల నిమిత్తము ఈ లోకమునకు పంపించి దేవుడు మనలను ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై ఎంతగానో ప్రయాసపడ్డాడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇగ్నైట్ ఐడియా ప్రోగ్రామ్స్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క మంచి సహవాసాన్ని, మంచి సమయాన్ని, దేవుని యొక్క నామమును మనము ఎదుగులాగున ఆయన మనకి ఇచ్చినందుకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఆ రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ రాజ్యాన్ని వాసులుగా మనము చేరుటకై మనము ఆ రాజ్యమును స్వతంత్రించుకున్నటకు, ఆ రాజ్యంలో నివాసులుగా ఉండటకు దేవునికి ఎంతో అభిష్టమాయను. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దేవునిలో మనము ముందుకు వెళ్దాం. కాబట్టి శోధనను జయించుట ఎలా అనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. గత 2 పర్యాయాలు, పార్ట్ 1 పార్ట్ 2లో కూడా మనం కొన్ని విషయాలు మనం చూసుకుని ఉన్నాము. ముఖ్యంగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 10:13 మనము చూసుకోగలిగిన గొప్ప అంశాన్ని మనము చూడగలిగాము. ఏమండి, ఏమిటి అంటే, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపనేయుడు. అంతేకాదు, సహింపగలటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయడు. కాబట్టి దేవుడు, మనము 1-2 పార్ట్లో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అంశంలో ఏది సంభవింప, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది సంభవింపలేదు విషయం చూసుకున్నాం. 2 పార్ట్లో దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత మట్టుకి ఆయన మిమ్మల్ని శోధింపబడి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసుకున్నాం. అది 3rd పార్ట్లో మనం చూస్తున్నాం. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయవాడు. కాబట్టి దేవునికి మీద మనం భారం వేసి మన యొక్క శోధనలను, లేకపోతే మన యొక్క భారములను దేవుని మీద వేసినట్లయితే దేవుడు మనలను ఎంతగానో దీవించువానుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంగమం, ఈ యొక్క పార్ట్ 3లోకి మనము వెళ్దాం. అండ్ యాస్ కంటిన్యూ లాస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ 1 కొరింథియన్స్ 10:13 మరి సిస్టర్స్ లెట్స్ రీడ్ ది వర్స్ 1 కొరింథియన్స్ 10:13. No temptation has overtaken you except such as is common to man, but God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will also make you the way of escape that you may be able to hear. So last week we have discussed, no temptation has overtaken you except such as is common to man. So my dear readers, my dear brothers and sisters, and we are going to see the remaining words, and God is faithful. So this is the, you know, one of the important word which we need to observe, which we need to think. God is faithful. This is the, you know, Paul doesn't say, your strength is faithful, your experience is faithful, or your emotions are faithful. He says, God is faithful. So my dear Ignatius, my dear brothers, my dear sisters, our victory depends on God's character, not our own ability. What does the faithful mean? The word faithful, we can see, whenever we see in a relationship, husband and wife, you should be faithful, I should be faithful, and, you know,
1: and when we come into when it comes to other relationships, we can see which it means some synonyms says it's a trustworthy, or some says dependable, and some says unchanging, some says true to his promise, some says never failing. My dear Ignatius, my dear brothers and sisters, people may fail us. People may fail us, that's for sure. We should not be disappointed on that, because people may fail us. So I have discussed with Brother Kirk regarding the things which are happening here in South Church of Christ, and when we are trying to arrange some things and Bibles and songs books, and I have spoken to Brother Kirk. And I found, I said to Brother Kirk, Brother, many people, when I'm doing the net radio thing, and many of my relatives or many of my friends are not encouraging, and some of our brothers are all not encouraging. I'm really disappointed. And Brother Kirk says, this world wants us to fail. They may fail us also. Our friends may disappoint us also. Even, my dear Ignatius, our hearts may become weak. Do you know what? God never changes. God never changes. That's why it says in Hebrews chapter 13 verse 8. That's why Hebrews chapter 13 verse 8 says, Jesus Christ is the same yesterday, today and forever. So my dear Ignatius, my dear brothers and sisters, to make this line important, the writer describes a crucial truth. From verse 1 to 6, it is all about Christian living. That included looking to the example of Christian leaders. Such instruction echoes the deposition of legendary heroes in chapter 11. So my dear Ignatius, my dear brothers and sisters, Jesus Christ is the same way. It is important to realize the Christian faith is complete. Everything we need to know has already been revealed. Even if some things we might want to know are yet to be seen, humanity may grow in our understanding of the truth, but the truth itself does not change. So that's why if you see in the book of Jude, verse 1, in chapter 1, it says, once for all to the world. Jesus instructed his disciples to pause along his teachings, not to develop their own. So Paul sought to confirm that gospel he preached was exactly the same as that of the disciples. Paul even declared a curse twice over on anyone who could change that message. So my dear brothers, my dear brothers and sisters, this leads to an important application. The first step in recognizing false doctrine. How Satan can tempt us by false doctrine as well. My dear Ignatius, my dear brothers and sisters, God's character never changes. That's why it says in Lamentation chapter 3 verse 22 to 23, because of the Lord's great love, we are not consumed. Great is your faithfulness. My dear brothers, my dear brothers and sisters, every morning is the proof of God's faithfulness. Every morning is the proof of God's faithfulness. So my dear readers, my dear brothers and sisters, He gives us new mercy every day. So that's why says our God, and God is faithful. Our God is faithful. So if you see Deuteronomy chapter 7 verse 9. In Deuteronomy chapter 7 verse 9. Know therefore that the Lord your God is God. He is the faithful God. For thousands of years, God has never broken one promise. He never broke a promise. We might have broken promise. But God didn't. So my dear brothers, my dear brothers and sisters, why is God's faithfulness important during temptation? Why is God's faithfulness important during temptation? Because temptation often makes us believe lies. We often believe lies, right? In our real life also, in our lives also, sometimes we believe lies. Example, you know how Satan will do, you know. It makes you feel that I am alone. It makes you feel that I can't overcome. It makes you feel like, you know, God doesn't care for you. It makes you feel, you know, I have already failed. My dear Ignatius, my dear brothers and sisters, God answers every lie with His faithfulness. His promises are stronger than Satan's lies. His promises are stronger than Satan's lies. So my dear Ignatius, my dear brothers and sisters, God is willing to give the life which we want. God is willing to give the life which we want. So His promises are stronger, but we need to stay faithful by His commands. So my dear Ignatius, my dear brothers and sisters, God is loving you. You are not alone. You are not alone. You can overcome everything. Whatever the temptation comes, you can overcome it. Whatever the troubles comes, you can overcome it. Whatever the health issues you are facing, you can overcome it. God is with you. God is, you know, you don't feel like, you know, God doesn't care about you. No, God does care about you. So my dear believers, my dear brothers and sisters, you know, imagine, you know, like a child crossing a busy road. The child's safety depends less on the child's strength than on the father's firm grip. Likewise, our hope is not in our ability to hold on to God, but in God's faithfulness to hold on to us. So my dear believers, my dear brothers and sisters, you know, even when we struggle, God remains true. 2 Timothy chapter 2. Verse 13. It says, if we are faithless, He remains faithful. He cannot deny Himself. So my dear Ignatius, my dear brothers and sisters, if you are faithless, but He remains faithful. So it's the thing we need to understand is like, you know, how we need to hold on to our faith. How we need to hold on to our faith. It is up to us. And second point, in the verse says, He will not leave you be tempted beyond what you can bear. So this is the one of the most misunderstood verse in the scriptures. Some people think it means life will never become difficult. This is not what Paul says. He is specifically speaking about temptation, not every hardship in life. Not every hardship in life. So what does it mean? What does it mean? God remains sovereign over every temptation. Satan cannot tempt us without God's knowledge. My dear readers, God sets the limit. Just as he sets the limits for Satan in Job's life.
0: So that's why, you know, it says Job chapter 1 verse 12. Job chapter 1 verse 12 says, God said to Satan, everything he has in your power, but on the man himself do not lay a finger. Amen. Amen for that. Notice, if you see, Satan had limits. Satan had limits. My dear brothers, my brothers and sisters, God remained in control. God remained in control. So that's why in Job chapter 2 verse 6 also again says, again God limited Satan. The devil is powerful, but he never all-powerful. Only God is almighty. My dear readers, my dear brothers and sisters, God knows our capacity. A loving father never asked a child to carry a load that would crush them. Likewise, God knows your spiritual maturity. God knows your weakness. God knows your fear. God knows your past. God knows your future. He knows exactly how much grace you need. My dear readers, my dear brothers and sisters, that's why if you see Psalm chapter 103 verse 13 and 14, he knows how we are formed. He remembers that we are dust. God understands us completely. So that's why, and that's why it says Isaiah chapter 4 verse 10, which is a famous, you know, promise God verse. Fear not, for I am with you, I will strengthen you. God never commands without supplying strength. So my dear brothers, my dear brothers and sisters, does this mean we never feel weak? Does this mean we are, you think, okay, I will never be weak? No. Sometimes we feel overwhelmed. Paul himself experienced weakness. So that's why he says in, you know, 2 Corinthians chapter 12 verse 9 says, my grace is sufficient for you, for my power is made perfect in weakness. 2 Corinthians chapter 12 verse 9. God often shows his greatest power when we recognize our weakness. When we recognize our weakness. So my dear brothers, my dear brothers and sisters, here we need to remember that God never promises temptation without grace. Where temptation increases, God's grace increases even more. So that's why we see in Romans chapter 5 verse 20 says, where sin is increased, grace increased all the more. Grace is always greater than temptation. So my dear readers, my dear brothers and sisters, we need to stay faithful. Our God is faithful. His grace is upon us. So God, you know, has a bound limits to Satan as well. So God is in control. Do not worry. He will take care. He will take care. We need to just strengthen our faith. So my dear readers, my dear brothers and sisters. And finally, I would like to say one more point and I will try to close this session. మరొకసారి చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. నేను మీ సహోదరులు జాక్ విలియమ్స్, హైదరాబాద్ సౌత్ సైడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క లార్డ్స్ డే యొక్క ఆదివారంన దేవుని యొక్క మాటలు మీకు తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనము పోయిన వారము శోధనను జయించట ఎలా అనే అంశాన్ని మనము చూసుకుని ఉన్నాము. కాబట్టి ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే మొదటి కొరింత రాసిన పత్రిక 10:13 చెప్పినట్టుగా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కాబట్టి ఈ మూడు విషయాలను చూసుకున్నాం. మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు సాధారణముగా. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము దేవుని యొక్క మాటలు వినడానికి, దేవుని యొక్క ప్రేమను మనం పొందడానికి మనము వేగిరపడే వారంగా మనము ఉండాలి. అందుకే అంటాడు ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధన అనేది ఇది నీకు నాకు మాత్రమే కాదు కానివ్వండి. మనం చూసుకున్నట్లయితే ఆదాము అవ్వ గారికి కూడా శోధనలు తప్పలేదు, అబ్రహాం గారికి తప్పలేదు, యోసేపు గారికి తప్పలేదు, దావీదు మహారాజు గారికి తప్పలేదు, పేతురు గారికి తప్పలేదు. అలాగే ఎంతెందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాతానుడు శోధించగా మానలేదు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మనం చెప్పిన ఉదాహరణలో చాలా మంది శోధనలను జయించలేకపోయారు, చాలా మంది శోధనని జయించిన వారు. కాబట్టి ఈ శోధనని మనము ఎలాగూ జయించాలి, ఈ శోధనని మనము ఎలాగూ జయించాలనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక గొప్ప అంశాన్ని, గొప్ప గ్రంథాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి లేకపోతే ఆయన యొక్క పనులను సమకూర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క శోధనలను మనకు ఎందుకు ఇచ్చి ఉన్నాడు, కాబట్టి శోధనను మనం ఎలాగూ చేయించాలి. కాబట్టి అందుకే మనం చూసుకున్నట్లయితే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ప్రభువని తండ్రిని దేవుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నాడన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము ఆయనతో కూడా పాలి భాగస్థులమై ఆయన రాజ్య నివాసులుగా మనం అందరము కూడా ఉండాలని ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనము చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి చెప్తూ పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు తీసుకుని, ఇస్రాయేల్ ప్రజల గురించి ఉదాహరణలు తీసుకుని చెప్తూ వీళ్ళకి అర్థమవులాగున ఈ యొక్క దేవుని యొక్క మాటలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ యొక్క శోధనలు మనకి సాధారణంగా ఈ శోధనలు అనేవి మనకి వస్తుంటాయి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధనని మనము ఎలాగూ జయించాలి. చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు మనం చూసుకున్నట్లయితే పాత నిబంధనలో వాళ్ళు ఎర్ర సముద్రము దాటారు. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిపించాడు. వాళ్ళ కొరకు ఆకలి, ఇస్రాయల్ ప్రజలు ఆకలి కొని ఉన్నారు అంటే పరలోకం నుండి మన్నా కురిపించాడు వారి కొరకు. అలాగే వాళ్ళు దాహం కొని ఉన్నారు అంటే బండలో నుంచి తాగునీరు వాళ్ళకి రప్పించున్నారు. అయినప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు ఎలాగ అయిపోయారు ఆ శోధనల వల్ల, సాతాను పెట్టిన శోధనలకు బలి అయి వాళ్ళు పాపంలో పడి ఉన్నారు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, మనము అలాగున ఉండక దేవునికి ఇష్టముగా దేవునికి అంగీకారమైన బ్రతుకును మనం జీవించే వారంగా మనము ఉండాలి. అలాగ ఉన్నట్లయితే దేవుడు మనలను దీవించేవారుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క పార్ట్ టూలో మనము మిగతా కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. అంతకంటే ముందు వాక్య పఠనాన్ని చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకి దేవదూతలను ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములను ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునడి. మీరును శరీరముతో ఉన్నారు గనక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది, పానుపు నిష్కలంకమైనదిగాను ఉండవలను. వేశ్యాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీరు, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీపై నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుకునడి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండను. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకున్నట్టుకు మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. మనకు ఒక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తీయబడను ఆ జంతువుల కలేబరములను శిబిరమునకు వెలుపట దహింపబడను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుపటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన యందు భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళదము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కాని ఉండబోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిఫ ఫలమును అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీపైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనిచున్నాను. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవాలని మరి ఎక్కువగా మిమ్మలను బతుమాలు కొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక. యేసు క్రీస్తు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. సోదరులారా, మీరు సంక్షేపముగా రాసి ఉన్నారు గనక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మన సహోదరుడైన తిమోతి విడుదల కలిగినదని తెలుసుకునుడి. అతడు శీఘ్రముగా వచ్చిన ఎడల అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూచెదను. మీపైన నాయకులు అయిన వారు అందరికీ పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మనము గమనించుకున్నట్లయితే మనము ఎలాగ ఉండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్, సూచనలు దేవుడు అపొస్తలైన పౌలు గారు మనకి అందరికి కూడా అందిస్తున్నాడు. కాబట్టి మనము ఎలాగ ఉండాలి అంటే బంధకంలో ఉన్న వారిని బాధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోవాలి. శరీరముతో ఉన్నవారు గనుక కష్టములు అనుభవించిన వారిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన సంగమ్మ, దేవుని బిడ్డలారా, మనం అలాగు చేసి దేవుణ్ణి మనం గణపరిచినట్లయితే ప్రభు అయిన యేసు ఆయన మనలను కాపాడటానికి లేకపోతే ఆయన మనలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన సంగమ్మ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క శోధనలు జయించుట అనే అంశం పార్ట్ టూ లోని మిగతా అంశాలను కూడా మనము చూసుకుందాం. దయవించి మీ అందరూ కూడా మీ మీ హృదయాలను ఇక్కడ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క ఇగ్నైట్ రేడియో ప్రోగ్రామ్స్ ని మీ అందరూ కూడా మీ యొక్క స్నేహితులకు, బంధువులకు, శ్రేయభిలాషులకు, తోటి పని వారికి కూడా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాం. కాబట్టి వాక్యంలోకి మనము ముందు కొనసాగము. కాబట్టి ఇగ్నైట్ రేడియో శ్రోత ద్వారా దేవుని బిడ్డలారా, మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఆయన శిల్వ మరణం పొంది ఆయన యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడిగి మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మనం చూసుకున్నట్లయితే పార్ట్ వన్లో మనము మూడు విషయాలు మనం చూసుకున్నాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గములను కలుగ చేయను. కాబట్టి ప్రియమైన సంఘం దేవుని బిడ్డలారా, మనము ఇలాగా దేవుని యొక్క విషయాలు మనం తెలుసుకొని నేర్చుకున్నట్లయితే దేవుడు మనలను ఆశ్రయించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క పార్ట్ టూలో మిగతా విషయాలకు మనం చూసుకున్నట్లయితే మొదటి విషయం మనం చూసుకున్నట్లయితే దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు, మీ బలం నమ్మదగింది కాదు, లేకపోతే మీ యొక్క అంటే నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి ఉన్నాను, నాకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నేను అని, మీ ఎక్స్పీరియన్స్ నమ్మదగింది కాదు, లేకపోతే మీ యొక్క ఎమోషన్స్ నమ్మదగినవి కాదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ నమ్మకం అంటే ఏమిటి? కాబట్టి మనం చూసుకుంటే నమ్మకాన్ని విషయాన్ని కొన్నిసార్లు మనము కొన్ని రిలేషన్షిప్స్లో యూజ్ చేస్తుంటాం, అలాగే కొన్ని బిజినెస్లో యూజ్ చేస్తుంటాం, అండ్ అలాగే కొన్ని మాట ఇచ్చేటప్పుడు కానివ్వండి, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మనము ఈ యొక్క నమ్మకం అనే వర్డ్ యూజ్ చేస్తుంటాం. ఈ యొక్క నమ్మకం అనగా ఏంటి? నమ్మకం అనగా ఇతరులను మనము లేకపోయినను వారు చెప్పింది విని నమ్మేవారుగా ఉంటాం. నమ్మకము అనగా అతను చెప్పినది నిజం, గది మార్చలేనిది, మారదగినది కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నమ్మకం అనేది ఏంటంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వండి. ఒక విషయము లేకపోతే ఒక పని మనం అనుకున్నప్పుడు అది ఫెయిల్ కానిది. కాబట్టి ప్రియమైన సంఘం మా దేవుని బిడ్డలారా, ఇక మన ఉన్న చుట్టూ జనాంగము మనలను ఫెయిల్ చేయొచ్చు. మన ఫ్రెండ్స్, మన స్నేహితులు మనలను మోసం చేయొచ్చు. మన యొక్క హృదయము మనల్ని మోసపుచ్చవచ్చు. కానీ దేవుడు నిత్యము ఉండేవాడు, ఎన్నటికని కదల్చబడిన వాడు కాడు. కాబట్టి ప్రియమైన సంఘమా దేవుని బిడ్డలారా, అందుకంటే హెబ్రీ రాసిన పత్రిక 13:8 మనం చూసుకున్నట్లయితే నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు మన దేవుడు మారడు. మనం మనుషులము మారొచ్చేమో, మనుషుల ఆలోచనలు మారచ్చు, మనుషుల నమ్మకాలు మార్చొచ్చు, కానీ దేవుడు మాత్రం మారడు. యుగయుగములు ఏకరీతంగా ఉన్న గొప్ప దేవుడు. కాబట్టి ఈ యొక్క నమ్మకం అనేది ఈ యొక్క శోధనలో ఎందుకు నమ్మకం అనే ఒక అంశము ఈ యొక్క శోధనలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఒకవేళ దేవుని మీద నమ్మకం మనకు లేకపోయినట్లయితే సాతానుడు అబద్ధాల ద్వారా మనల్ని శోధించడానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఎలాగ ప్రయత్నిస్తాడు? నీకు ఎవ్వరు లేరు, నువ్వు ఒంటరి వాడివి, అని ఒక మనసులో ఒక ఆలోచన సృష్టిస్తాడు. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు కూడా నువ్వు నీ అధిగమించలేవు, నీ వల్ల కాదు, నీ చేత కాదు, అలాగా శోధిస్తాడు. కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే, మనము ఎంత మనకు కొన్నిసార్లు ఒక పని నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నా, మన యొక్క సోదరులతో ప్రార్థన చేపిస్తున్నా, లేకపోతే సంఘం ద్వారా ప్రార్థన చేపిస్తున్నా, కొన్నిసార్లు అవ్వనప్పుడు అది ఏం చేస్తాడు సాతాండు, ఏం చేస్తాడంటే నీ ప్రార్థనలో నీ మరో దేవుడు వినట్లేదు, నువ్వు మారిపో, నీ దేవుడి నుంచి వెనుతిరుగాలి. కానీ ప్రియమైన సంఘం, ఆ దేవుని బిడ్డలారా, మనము అటువంటి అబద్ధాలకు లోనవ్వకుండా దేవుడిలో నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అందుకే అంటాడు. మనం చూసుకున్నట్లయితే యోబు సాతాను దేవునితో ఒక పందెం కాసినప్పుడు, యోబుకి మీరు అన్నీ ఇచ్చారు కాబట్టి నేను అతను నిన్ను పూజిస్తున్నాడు, పొగుడుతున్నారు, ఒకవేళ అవన్నీ లేకపోతే నేను అతను నిన్ను పొగడు కదా అంటే లేదు అని చెప్పి దేవుడు కొన్ని లిమిట్స్ సెట్ చేశాడు. అందుకే అంటాడు, నీవు భరించినంత మట్టుకు మీరు సహింపగలంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింప నీయడు. కాబట్టి ఆయన ఒక బౌండరీ సెట్ చేశాడు, ఆ యొక్క లిమిట్స్ సెట్ చేశాడు. అంతకు మించి ఎక్కువగా దేవుడు శోధింపలేడు. యోబు గారిని చూస్తే మీరు యోబు గ్రంథం 1:12 ఒక్క వచనం మనము చదువుకున్నాం. యోబు గ్రంథం 1:12 యెహోవా, ఇదిగో నీకు కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నవి, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అన్ని సాతాను వశంలో ఉన్నవి, కానీ అతని మీద మాత్రం ఏ హాని చేయటానికి కూడా అపవాదికి అధికారం లేదు. కాబట్టి ప్రియమైన సంఘం, మాధ్యమాన్ని బిడ్డలారా, అందుకే 2:6 కూడా మనం చూసుకున్నట్లయితే, అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అటు చూసుకున్నట్లయితే సాతానుడు లేక కుమారులను కుమార్తెలు చంపేశాడు, అవి ఆస్తి నాశనం చేశాడు, భార్యను మోసం చే భార్యలో ఉండి మాట్లాడిచ్చాడు, భార్య ద్వారా అతన్ని దూషించాడు, భార్య అతను దేవుణ్ణి దూషించమని చెప్పింది, అందరూ స్నేహితులు దూషించమని చెప్పారు, మొత్తం ఎన్ని జరుగుతున్నప్పటికీ కూడా అతని ప్రాణం మీద మాత్రం ఎటువంటి అధికారము ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైన సంఘం, మా దేవుని బిడ్డలారా, అందుకే మనము దేవుడు మనకి తగినంత మట్టుకే శోధనలను ఇస్తాడు. అంతకుమించి శోధనలు సహింపకలిగినంత మట్టుకే ఇస్తాడు. ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు మనం ఎంతవరకు సహించగలం, దేవుని తెలుసు నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది, దేవుని తెలుసు నీ యొక్క వీక్నెస్ ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క భయం ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క గతం ఏంటి, దేవునికి తెలుసు నీ యొక్క ఫ్యూచర్ ఏంటి. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని కృప మన మీద ఉంటుంది. మనకి శోధన ఎక్కువయ్యే కొద్ది దేవుని యొక్క కృప కూడా ఎక్కువవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎంతగానో జీవించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని చిత్తం అయితే మరొకసారి పార్ట్ 3 మిగతా వచనాలు మనము చూడటానికి ఇష్టపడుతున్నాను. ఎంతవరకు వాక్యం విన్న మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను. అలాగే కామెంట్స్ హార్ట్స్ పెట్టిన మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాను. సో మై డియర్ ఇగ్నైటర్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్స్ రీడ్ ది స్క్రిప్చర్ రీడింగ్ ఆఫ్ దిస్ వీక్. ఐ జస్ట్ వాంట్ టు రీడ్ Psalms chapter 23. Psalms chapter 23. I'm reading from New King James Version Bible. A Psalm of David. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He led me beside the still water. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. Yes, though I walk through the valley of the shadow of the death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You prepare a table before me in the presence of my enemies. You anoint my head with oil. My cup runs over. Surely goodness and mercy shall follow me all the day of my life, and I will dwell in the house of the Lord forever. So my dear brothers, my dear brothers and sisters, this is one of the famous psalm in the passage of scriptures. Among Christians, it might be the most often quoted and frequently memorized set of verses in the Old Testament. The themes of comfort, reassurance, and God's provision for his people have resonated with the even non-believers across the ages. The psalm written by King David, the former shepherd boy, may have been composed near the end of David's life. He was well acquainted not only with sheep and shepherding, but also with the Lord as his shepherd. The psalm has a pastoral setting that is vastly different from David's previous Psalm 22, which evokes the image of a battlefield which is meant to inspire calm. The Lord is personal to David, and he provides everything David needs as the good shepherd. He guides David to green pastures and calm waters. All is peaceful. He refreshes David's soul and directs him in the way of righteousness, thereby protecting the God's shepherd's reputation. Even if David encounters life-threatening trouble, he does not fear, because the Lord, the good shepherd, walks with him. So like a sheep who feels secure knowing his shepherd is standing guard, David is comforted by knowing the good shepherd's rod and staff will protect him. It appears David feels like an honored guest at a banquet hosted by the Lord himself. His enemies look on as the Lord's previous richly for him. So my dear readers, my dear brothers and sisters, David is confident that Lord will be good to him and will shower him with the loving kindness for the rest of his earthly life. He expects to enjoy rich communion with the Lord in the sanctuary. So my dear readers, my dear brothers and sisters, so, you know, when you are faithful to God, when you have that much faith on God, you know, God will definitely bless you. So my dear readers, my dear brothers and sisters, so let's jump into the third part of the victory over temptation. So my dear readers, when you are tempted, if you are tempted, you know, Paul does not say if you are tempted. He says when. So that means temptation is certain and victory is possible. Even mature believers experienced temptation. So James chapter 1 verse 2. James chapter 1. Verse 2. My brethren, count it all joy when you fall into various trials. So, my dear readers, my dear brothers and sisters, Paul, you know, other authors such as Paul often open their letters with a gradual introductions. Not so with James. Without warming up or giving comforting introductory words, James immediately launches into the foundation of his letter. He begins with a profoundly challenging command. In essence, he says that we should find joy in bad things happening to us. So the bad thing will happen, such as trials will happen, temptations will happen. We need to find joy in them. Of course, that's exactly backward from a normal human response to hardship. Many of James' readers were likely facing poverty and persecutions, but he purposefully uses the word trials and trials of various kinds. Everyone experienced trials. James means for believers to respond to troubles regardless of size by counting that experience as joy. What in the world could that mean? And why would James write such a demanding thing to suffering people? As usual, context is key in understanding the meaning of scriptures. Verse 3 and 4 provides a crucial explanation for what James means. To stop with his verse will create a deep misunderstanding. Also, we must notice that James does not say, he doesn't command Christians to feel happy when trials comes. He tells us to call it joyful, to label it as the thing worth rejoicing over. So, my dear Ignatius, my dear brothers and sisters, the Bible assumes believers will face difficulties. The question is not whether temptation comes. The question is how we respond. So, my dear brothers, my dear brothers and sisters, we need to respond, and we need to respond maturely, and we can overcome this temptation. We can overcome this temptation. So, my dear Ignatius, my dear brothers and sisters. So, that's why when you are tempted, he didn't mention if you are tempted. It says when you are tempted. So, it means you are definitely going to be tempted. So, my dear Ignatius, my dear brothers and sisters. In the coming verse, he also says, in 1 Corinthians chapter 10 verse 13, he will also provide a way out. This is one of the greatest promise in scripture. This is one of the greatest promise in scriptures. God never leaves his children trapped. Every temptation comes with an escape route. So here, what is the way out? The Greek word means an exit, a way of escape, a safest path. God always provides an opportunity to obey him. So, my dear brothers, my dear brothers and sisters, sometimes the escape is walking away. Joseph fled from Potiphar's wife. Genesis chapter 13 verse 12 says, he did not stay and argue. He ran. Sometimes the most spiritual decision is to leave. So first thing what we don't need to do is walking away. And second thing, saying no. Daniel refused the king's food. Daniel chapter 1 verse 8. He respectfully chose obedience. Third thing, prayer. Jesus in Gethsemane prayed. Luke chapter 22 verse 14. Pray that you will not fall into temptation. Prayer gives strength before temptation becomes failure. And scripture, Jesus answered Satan three times with, it is written. Matthew chapter 4 verse 4, Matthew chapter 4 verse 7, Matthew chapter 4 verse 10. God's word defeats Satan's lies. And fifth one, the Holy Spirit. Galatians chapter 5 verse 16. Walk by the Spirit and you will not gratify the desire of the flesh. Victory becomes through dependence on the Holy Spirit. And the third one, should have wise friends. Ecclesiastes chapter 4 verse 9 and 10 says, two are better than one. So, my dear Ignatius, my dear brothers and sisters, God often provide helps through mature believers, so that we need to attend the church regularly, and we need to have that relationship, church relationship. So, my dear Ignatius, my dear brothers and sisters, and God always provide help through mature believers. So, my dear Ignatius, my dear brothers and sisters, And seventh thing, you know, conviction. Sometimes the Holy Spirit wants us. The inner conviction is God's escape route. Never ignore it. So, my dear Titus, my dear brothers and sisters, that's how we can escape from the temptation. So, my dear Titus, my dear brothers and sisters, so finally, how do we miss God's escape? How do we miss God's escape? Sometimes the escape is there, but, you know, we refuse it. Example, you know, sometimes we ignoring scriptures, ignoring wise advice, ignoring conviction, and continuing in dangerous places, and keeping sinful friendships, holding on to secret sin. You know, my dear brothers, my dear brothers and sisters, the escape is available, but it must be chosen. It must be chosen. So that's why if you see Proverbs chapter 4 verse 14 and 15 says, do not set foot on the path of the wicked. Avoid it. So avoiding temptation is often wiser than trying to resist it after stepping into it. So my dear brothers, my dear brothers and sisters. So finally, I would like to say, so that you can endure it. So that you can endure it. Notice, you know, God does not always remove temptations immediately. Sometimes he gives strength to endure. He endures, endurance builds maturity. So that's why, you know, James chapter 1 verse 12 says, blessed is the one who preserves under trial. So faith grows through endurance. Faith grows through endurance. So my dear brothers, my dear brothers and sisters. So if you see Romans chapter 5 verse 3 to 5. Let's read it. Romans chapter 5 verse 3 to 5. I'm reading from New King James Version Bible. And not only that, but we also glory in tribulations, knowing that tribulations produce perseverance, and perseverance character, and character hope. Now hope does not disappoint, because the love of God has been poured out in our hearts by the Holy Spirit who was given to us. So my dear brothers, my dear brothers and sisters, suffering produce perseverance, suffering produce character, suffering produce hope. God uses difficulties to shape Christ-like characters. And finally, you know, Hebrews chapter 12 verse 11 says, discipline seems painful, but later it produces righteousness. God is more interested in our holiness than our comfort. So, my dear Ignatius, my dear brothers and sisters, so what are the steps that's given in the Holy Bible to overcome the temptation? First thing, James chapter 4 verse 8. James chapter 4 verse 8. Draw near to God and he will draw near to you. So first thing, how to overcome temptation? Stay close to God. A close relationship with God is the strongest defense. And second thing, James chapter 4 verse 7. Submit yourselves to God. Resist the devil and he will flee from you. So second thing, resist the devil. Notice the order. Submit first, resist second. So we need to submit our lives to God. Then, you know, we can resist from temptation. And third thing, Psalm chapter 119 verse 11. Psalm chapter 119 verse 11. I have hidden your word in my heart that I may not sin against you. So fill your mind with scriptures. Memorize the scriptures. Equip us to answer temptation with truth. And fourth one, Matthew chapter 26 verse 41. Matthew chapter 26 verse 41 says, watch and pray so that you will not fall into temptation. So pray continuously. Prayer keeps us spiritually alert. And fifth point, Job chapter 31 verse 1. I made a covenant with my eyes. So fifth one, how to overcome temptation? Guard your eyes. What enters our eyes often shapes our hearts. So we need to guard our ఐస్ అండ్ హౌ టు ఓవర్కమ్ ద టెంప్టేషన్. ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:8, ఫిలిప్పీన్స్ చాప్టర్ 4:8. థింక్ అబౌట్ ట్రూత్, థింక్ అబౌట్ ప్యూరిటీ, థింక్